0: ఇక్కడ షో అని ఒళ్ళు వచ్చి నీళ్ళు ఒక అభి మెచ్చి తో తిని సరతాన ఆలు కాయ నేను వస్తానులే ఆరాబ్సు
1: Jotok kogalugo iwegabe met eng nwogindo kongete emo FM.
2: It's now time to enjoy Hookup Legitia Entertainment. K24 Plus ndio Hookup Legitia Entertainment. It's available on all your devices kwa Android TV au Apple TV yako, lapi, tablets ama tenje. Download sasa hivi from Play Store and App Store. Oh yeah, it's free!
3: FM kogete shet nendoi eng pororietab Kalenjin kosubke ak chikilishetab Geopol. Itin piik chesire milionishek 4 eng betut agetugul. Emo FM.